0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి దరది ఇన్నాయా అదు
2: చతుర నార అమ్మ
1: చోడగలది ఎక్క
2: చతుర నార అమ్మ పకడక రకగది మన కే ద్వార చతుర నార.